పాటు జయ జానకు బ్రహ్మ కర్మ సఫోక్ నిశ్చ కర్మ కౌనాలిక నిత్యోదయ భిన్న సత్.